0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: Megahertz meter. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
1: RM3 Manoranjan Radio.
4: శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం. తొలి రాగాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు బుధవారం. మీ తొలి రాగాలు కార్యక్రమంలో మీ చెల్లమ్మ గిరీశాలిని మీ తోడుగా ఉంటుంది. నేటి కార్యక్రమంలో ప్రస్తుతం మనం శ్రావణ మాసంలో ఉన్నాం కాబట్టి

చాలామంది వ్రతం పాటిస్తున్నారు, పూజలు చేస్తున్నారు. శ్రీ వరలక్ష్మి వ్రతము కూడా రాబోతున్నది రాబోయే శుక్రవారం నాడు. ఇక వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా ఇంకొద్ది రోజుల్లో శ్రీ వినాయక చవితి కూడా వస్తుంది. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మన గణపయ్యని స్మరిస్తూ నీటి ప్రసారాన్ని ఆరంభిద్దాం.

ఈ వారం బడి పిల్లలు మూడో అవధి విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. ఇంకో మాసం తర్వాతే పరీక్షలు ఆరంభమవుతాయి. అయితే బడికి వెళ్ళే పిల్లలకు, ఉపాధ్యాయులకు ఆల్ ద బెస్ట్ అని విష్ చేస్తూ రాబోయే పాట వాళ్ళకి అంకితం.

ఉదయపు వేళలో ప్రస్తుతం మీరు వింటున్నది మీ తొలి రాగాలు అనే తెలుగు ప్రసారం. మీ చెల్లమ్మ గిరీశాలినితో నేటికి మీ మెసేజెస్ కోసం 5798 6895 పైన పంపవచ్చు, లేదా కాల్ చేయండి ఆన్ 4028070 పైన. భక్తి రసంతో ప్రారంభమైన మన తొలి రాగాలు ఇప్పుడు కాస్త ప్రేమ రాగాల వైపు ప్రయాణం చేద్దాం. కొన్ని పరిచయాలు ఎప్పుడు ప్రేమగా మారతాయో తెలియదు, కానీ మనస్సుకు నచ్చిన వ్యక్తి దగ్గర ఉంటే చిన్న చిన్న క్షణాలు కూడా ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తాయి. పరంది శ్రోతలు, రాబోయే పాట శ్రేయా ఘోషాల్ గారి గొంతులో.

ఈరోజు చలి కాస్త ఎక్కువగానే ఉంది కదా. వెచ్చదనాన్ని వదిలి బయటకు రావాలంటే మనస్సు రావడం లేదు కదూ. కానీ చల్లని ఉదయానికి వేడి వేడి నీళ్ళు, వేడి వేడి టీ, వేడి వేడి డ్రింక్స్, దానికి తోడు మనస్సుకు నచ్చిన సంగీతం ఉంటే ఆ మజానే వేరు కదా. మరి చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మన తొలి రాగాలతో ఉదయాన్ని హాయిగా కొనసాగిద్దాం. ఇంకా రాబోయే పాట అంకితమిస్తున్నాం ప్రత్యేకంగా టు శృతి ఏలియా హూస్ లిస్నింగ్ టు అస్ రైట్ నౌ.

ఈ రోజు తెలుగు సినిమా అభిమానులకు ఎంతో ప్రత్యేకమైన రోజు. మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం. ఈరోజు కొనిదేల శివశంకర వరప్రసాద్ గారిగా తన జీవిత ప్రస్థానాన్ని

అన్నీ మొదలుపెట్టి చిరంజీవి గారు అనే పేరుతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చేరగాని ముద్ర వేశారు. తన అద్భుతమైన నటన, ఎనర్జెటిక్ డాన్స్, యునిక్ స్టైల్తో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఆయనకు జన్మదినం శుభాకాంక్షలు తెలుపుతున్నాం.

శ్రోతలు గుర్తించండి, ప్రస్తుతం మీరు వింటున్నది మీ తొలి రాగాలు అనే తెలుగు ప్రసారం రేడియో మనోరంజన్ పైన వింటూ ఉండండి.

కుటుంబం అంటే కేవలం ఒక బంధం కాదు, ఒకరి సంతోషంలో మరొకరు సంతోషం పొందడం, కష్ట సమయంలో ఒకరికి ఒకరు తోడుగా నిలవడం, ఎన్ని సంవత్సరాలు గడిచిన అదే ప్రేమ ఆప్యాయతతో కలిసి ఉండడం, అలాంటి అందమైన కుటుంబం నుంచి దమయంతి గురువాడు గారికి ఎంతో ప్రేమతో రాబోయే పాట అంకితం చేస్తున్నారు. ఈ మధురమైన డెడికేషన్ సోమి కుటుంబం నుంచి ఆమె భర్త కుమారుడు ఆకాష్, కూతురు దర్శిని, అన్నలు రాజ్, ఇంకా మనోజ్, చెల్లి విశ్వాని, అలాగే పిల్లలు మేనల్లులు మేనకోడలు అవిష్, అర్వేష్, జేసీ, కెలినా, నిలేష్, ఇంకా రితేష్ నుంచి రాబోయే పాట మీకు ప్రత్యేకంగా అంకితం చేయమన్నారు దమయంతి గురువారు గారికి.

ఇక కాస్త సరదాగా కాస్త హుషారుగా ఉదయం నుంచి మనస్సు ఉల్లాసంగా ఉంటే రోజంతా చేసే పనుల్లోనూ ఆ ఉత్సాహం కనిపిస్తుంది. కాబట్టి మీ పనులు చేసుకుంటూనే సంగీతాన్ని ఆస్వాదించండి.

0: మనసు అంటే ఏందో తెలియని వయసులో నేను ప్రేమించినాను.
1: నువ్వు
0: మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనేలేదు.
0: నువ్వు చేయనేలేదు. అందుకనే చెప్పనేలేదు. జూలియట్.
1: టాటూ.
0: రిటర్న్ గిఫ్ట్.

శ్రోతలు, ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మీరు మమ్మల్ని విని ఆనందించారని ఆశిస్తున్నాం. ఇక మీ చెల్లమ్మ గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, ఇంకా అందరికీ శుభదినం.